0: I will be cold when they shiver.
1: వారు వేడిగా ఉన్నప్పుడు నేను వేడిగా ఉంటాను. వారు